టిపక్ రెడర్ల ఉడన పల్తే వరల్డ్ మొత్తం అర్ల ఉడన పిస్తే పిసిరి కల్పి పెర్ల ఉడన పల్తే.

మధురమైన జ్ఞాపకం. దిస్ ఫోటోగ్రాఫ్ ఇస్ అ స్వీట్ మెమరీ. మన భాష మన సంస్కృతికి జ్ఞాపకం. అవర్ లాంగ్వేజ్ ఇస్ అ మెమరీ ఆఫ్ అవర్ కల్చర్. Alright, let's take a quick recap into the magic word of the day and feature number one, which is Telugu lesson. The word is Jnapakam, which means memory or remembrance. The synonym could be Smriti. The antonym could be Marupu. And the pronunciation, like I said, is Jnapakam. Alright, so if you know how to pronounce this, send me a short and sweet voice note 0716137803 0916137803. This is Sangeetha Nilimo. Let's now get into the folk number of the day, and this is titled Ayayo.

0: బాబా నిజంగా నీకు నేనంటే అంత ఇష్టమా బాబా?
1: రోజున మరదలదానా? ఒకటి చెప్తే గుర్తుపెట్టుతాను, నీకంటే తో పిల్ల, నీకంటే కిరాకున్న పిల్ల, నీకన్నా మస్తు పైసలు ఉన్న పిల్ల, మస్తు చదువుకున్న పిల్ల. ఇక ఇట్లాంటి పిల్లని చేసుకుంటే మై గన్ లైఫ్ సెటర్ అయ్యి అట్లాంటి పిల్ల కొద్ది వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావు అమ్మాయి అని అదే ఆఫర్ ఇచ్చింది అనుకో, దాన్ని మంచిగా కూర్చోబెట్టి ఒక గ్లాస్ థమ్స్అప్ ఇచ్చి చిన్నప్పటి నుంచి మైగడు మౌనికను ఎంత లవ్ చేస్తున్నా అర్థమయ్యాడు చెప్తా. ఇప్పుడు చెప్పే మై బాబు ఎంత లవ్ చేస్తున్నాను నేను?

0: Don't worry, bro. That noise just means the engine is purring, like a lion.
1: That's not a purr, man. Your clutch is slipping. Pull into Goldwagen right now.
0: Goldwagen? For Nissan?
1: Yes. They supply precision-engineered Schaeffler clutches, wheel bearings and timing kits for Ford, Hyundai, Nissan and more.
0: Wow. What about Toyotas and Suzukis?
1: Goldwagen has quality vehicle parts for every brand.
0: Okay, I'm going.
1: Goldwagen. Keep on driving.
2: We're giving you millions of reasons to celebrate with our selection of Lucky Millions Lotto draws. You could claim major jackpots when you pick numbers from thousands of daily draws. Choose numbers on UK 49s, Euro Millions and lots more from just 5 Rand per line. Enjoy more chances and more ways to win all in one place. Grab your chance to celebrate extraordinary riches when you play Lucky Millions from Hollywood Bet. Bet now.
3: T's and C's apply. Hollywood Sportsbook is a licensed betting operator. No persons under the age of 18 years are permitted to gamble. Winners know when to stop. South African Responsible Gambling Foundation toll-free counseling line 0800 006 008 or WhatsApp HELP to 076 675 0710.
4: అందరికీ ఆత్మీయమైన స్వాగతము. సంగీత నిలయం తెలుగు కార్యక్రమానికి, తెలుగు భాషా కార్యక్రమానికి. వెల్, ఇట్స్ అ టైమ్ నౌ టు ప్లే టు యూ ఎ ట్రెండింగ్ తెలుగు సాంగ్. బట్ బిఫోర్ దాట్ ఐ వాంట్ టు నో వాట్ ఆర్ యువర్ మెమరీస్, మీ జ్ఞాపకాలు ఏంటి లోటస్ ఎఫ్ఎం గురించి నాకు చెప్పండి. షార్ట్ అండ్ స్వీట్ వాయిస్ నోట్ వే యూర్ ట్యూన్డ్ ఇన్ ఫ్రమ్ 0716137803. అండ్ ఆల్సో ఇఫ్ యు నో ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ది తెలుగు వర్డ్ జ్ఞాపకం means a memory, then yes, let me know that as well. Short and sweet, voice note 0716137803. All right, so let's get into the trending song of the day.
5: You're listening to Sangeetha Nilayamu.
4: Telusa Nike Pilla, idi title of the song, okay? Idi mana mandadi chitramloni madhuramaina prema geetamu. Idi premaloni anubandhanni iddaru manasulu okatiga abhavanni ela kalupukuntaru anede ee paata. Idi ento ento andanga undi naaku anipistundi. But what do you feel about this song? Let me know. Let's take a listen to the trending song of the day, Telusa Nike Pilla.